0: మంది కనుక కాజీలందరూ జరువారు చేశారని మతం.
1: బరాబర్ సాయి పేరు కుంజుని ఖేదేందో శ్రీకరే
0: జ్ఞాపతుంది.
1: అడే కుజు హే సంజో జ్ఞాపం
0: బాబే కి ముందు జ్ఞాపం పహుంచాలి.